0: परिवार
1: सपरिवार
0: पृथक पृथक
1: पृथक पृथक
0: स्नानम
1: स्नानम
0: दुग्ध मिश्रित
1: दुग्ध मिश्रित
0: जलधारा भी
1: जलधारा
0: अद्य
1: अद्य
0: षडंग
1: षडंग
0: रुद्रा अभिषेक
1: रुद्राभिषेक
0: कर्मणि।
1: कर्मणि।
0: आपकी कोई और मनोकामनाएं हैं तो आप मन में स्मरण करके। अद्य एक ब्राह्मण द्वारा षडंग अभिषेकं अहं करिष्ये, तत्रादो निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति स्मरणं च करिष्ये। सोमान गुस्वरणं ग्रहणो हि ब्रह्मणस्पते कक्षीवन्तं जगौ सिजः सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। हाथ जोड़े भगवान सूर्यनारायण भगवान का ध्यान करें। ओम आकृष्ण नरसा वर्तमानो निवेशयन्न मृतमृतियं च हिरण्येन सविता रथेन देवो जाति भुवनानि पश्यन्न। ओम भूर्वस्वः सवित्रे श्री सूर्यनारायणाय नमः भास्कराय नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। भगवान रामचंद्र जी सपरिवार का ध्यान करें। ओम रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजम मार्दतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मजम वानरयूत मुख्यम श्रीराम दूतम शरणं प्रपद्ये। ओम पूर्वास्वा श्री रामचंद्र सपरिवार देवताभ्यो नमः। अंजनी पुत्राय नमः पवन पुत्राय नमः। गर्भोपचारार्थे प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। सभी लोग हाथ जोड़े गुरु जी का ध्यान करें, स्वामी जी का ध्यान करें आप लोग। ओम अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पूर्वास्मा श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। गुरु परमेष्ठिने नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। दीप पूजनम् या देवी सर्वभूतेषु ज्योतिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः। ओम पूर्वस्मः घृतदीपाय नमः। सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। प्रार्थना पूर्वक नमस्कारान् निवेदयामि। शिव परिवार ध्यानम् हस्ते पुष्पाणि गृहीत्वा गणपतिं पूजये। हरिः ॐ मां गणानन्द्वा गणपति गुं हवामहे प्रियानन्द्वा प्रगपति गुं हवामहे निधीनान्त्वा निधिपति गुं हवामहे पतो माम जानकरोतमात्मजा सकृपतं बाबुं गुरुवस्मा सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः। सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। पुनः हस्ते पुष्पाणि गृहीत्वा अम्बे अम्बिकेम् बालिके नमानयति कश्चन सासत्यशुभगाः सुभद्रेकाङ्कां बीलवासिनीं। ओम पूर्वस्वा भगवती नमः राजराजेश्वरी पार्वतीदेवी नमः। सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। जदक्रन्दः प्रथमं जायमान उद्यं समुद्रादितवा पुरीघात श्येनस्य भक्षारणस्य बाहुवस्त्यं महिजातं ते गर्भन्न। ओम पूर्वस्वः कार्तिक मुख षण्मुखाय नमः। सर्वोपचारार्थे ध्यानार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। पुनः हस्ते पुष्पाणि गृहीत्वा ओम नमोस्तु सर्पेभ्यो जे के च पृथिवी मनो जे अन्तरिक्षे जे दिवितेभ्यः सर्पेभ्यो नमः। ओम पूर्वस्मः सर्पाय नमः। नागराज देवताभ्यो नमः। सर्वोपचारार्थे ध्यानार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। आशुहु शिशानो भृगभो न भीमो गणागणः क्षोभणशरेगणीनाम्ब संक्रंदनो निमिक एकवीरः शतघोसेना अजयत्सागमिन्द्रः। ओम पूर्वस्मः नन्दीश्वराय नमः। सर्वोपचारार्थे ध्यानार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। पुनः हस्ते बिल्वदलपत्राणि गृहीत्वा हरिः ओम ओम नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शुभतराय च। ओम पूर्वस्मः सर्वोपचारार्थे ध्यानार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। ओम पादयोपाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखे आत्मनिं समर्पयामि सर्वांगे जलस्नानं समर्पयामि। पयस्नानम् ओम पयः पृथिव्यां पयो गतिपयो दिव्यन्तरिक्षे पयोदाः वयस्पतिः प्रतिशः तन्तुमजिगम् ओम पयसस्तु समुद्भूतं मधुराम्लं शशिप्रभं दद्यानीतं मया देवस्नानार्थं प्रतिगृह्यताम्। ओम पूर्वस्मः स्फटिक महादेव सपरिवार देवताभ्यो नमः। पयस्नानं समर्पयामि। पयस्नानान्तेन पुनः शुद्धोदकस्नानं समर्पयामि। अग्रे दधिस्नानम् ओम दाधिकरावणो अकारिघंजिष्णोरश्वसिवाजिनः सुरभिनो मुखाकरत्प्रण आयु गुहितारिकत। ओम पूर्वस्वः श्री स्फटिक महेश्वर देवताभ्यो नमः। दधिस्नानं समर्पयामि। దదిస్నానాంతిర్మృహ శుద్ధోదక స్నానం స్పృవయామి ఘృత స్నానం ఓం ఘృతం ఘృత పాపానః పిబత బసాం బసా పాపానః పిబతాంతరిక్షస్యః విరత్ స్వాహ దిశః ప్రదిశః దిశోభ్య దిశ ఉద్దిశో దిగ్భ్యః స్వాహ ఓం పూర్వ స్వాహ ఘృత స్నానం స్మృవయామి శుద్ధోదక స్నానం స్మృవయామి అగ్రే మధుస్నానం ఓం మధువాతారితాయతే మధుక్షరంతి సింధవః మాద్వీర్ణః సంద్వోగదీః మధునక్తముదోకసో మధుమత్పార్థివగ్ము రజః మధుర్యోరస్తునః తీదా మధుమాన్నో వనస్పతి మధుమాస్తు సుర్జః మాద్వీర్గావూపవంధునః మధుస్నానం ద్రవయామి శుద్ధోదక స్నానం ద్రవయామి అగ్రే శర్కరా స్నానం ఓం అపాగ్గురసమద్వయతగ్ము సూర్జే సంతగ్ము సమాహితం వా అపాగ్గురస్యజోరసస్తంభో గృహ్ణామిత్తమముపయామ గృహీతోసీంద్ర హితవాదుష్టం గృహ్ణాం మే కతేజో నిరీంద్ర హితవాదుష్టతమం వా ఓం పూర్వస్మః స్ఫటిక మహేశ్వర దేవతాభ్యో నమః శర్కరా స్నానం ద్రవయామి శుద్ధోదక స్నానం ద్రవయామి అగ్రే మిలిత పంచామృత స్నానం ఓం పంచానద్యః సరస్వతీమపియంతి స్రోతసః సరస్వతీ వంచదాసో దేశే భవత్సరిత ఓం పూర్వస్వామిలిత పంచామృత స్నానం ద్రవయామి పునః శుద్ధోదక స్నానం సమర్పయామి అగ్రే గంధోదక స్నానం కేశరాది గంధోదక గంధోదకం ఓం గంధర్వ స్వాభిషుభావసు పరిదిదాద్భిషుభస్య ఋషియై యజమానస్య పరిధీరస్య నిగ్రీడ ఈడితః గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం దామియో భవ్యశ్రియం ఓం పూర్వస్వ గంధోదక స్నానం ద్రవయామి అగ్రే అగ్రే సర్వోపచారార్థే గంధాక్షతపుష్పాణీని సమర్పయామి ఓఖదీ ప్రతిమోచిత బంబుక్వదీ ప్రసూపరీ అశ్వాయు వసతి వరి బిరుద పార్ష్ణవా ఓం పూర్వస్మ పుష్పోదకం సమర్పయామి న్యాసం కృత్వా హరి ఓం మా ఓం మనోజ్యోతిర్జుగుదా మాతస్య బృహస్పతి జన్ మిమంతానోత్ వరిష్టం జన్ గోధుమిందాదు పుష్పే దేవాసీ మాతయం తామో ప్రతిష్ట హృదయాయ నమః అభోతిగ్ని సమితా జనా ప్రతిదే నిమి వాయి ముఖాసం మా జుబ్బా ప్రభాముజ్యానా ప్రభా నమః
2: చిశ్రదీనాకమిచ్చాశ్రిశేవాహ నిత్యద్రాయోచుడ ఓం మానస్తోకేతనయమానాఖిమానో గోగుమానో శ్రీ వీరికామానో వీరానృపామినో బదీరే హవిక్మంతా.

0: です。なんでしょう。
1: ॐ गणानन्द्वा गणपतिगुं हवामहे प्रियानन्द्वा प्रियपतिगुं हवामहे नित्यानन्द्वा नित्यगुं हवामहे बसोम आहमजानकृतमात्मजास्वदम्मा गायत्री दृष्टुभ्यगत्यनुष्टुभङ्क्त्या सह प्रियकृष्णया ककुप्सूचीभिः संयन्त्वा द्विपदा दशपदा त्रिपदा दशकटपदाः विच्छन्दा चाचिछन्दाः सूचीभिः संयन्त्वा सहस्तोमाः सहचन्दसा वृतः सहप्रमार्गयः पूर्वेकां बन्ता महानुदृश्य धीरान् बाले भीरे रतियो नरस्मिन्न जज्जाग्रतो दूरमुदयित दैवन् साधु सुप्तस्य तदैवैति दूरङ्गमं ज्योतिकान् ज्योतिरेकं तन्मे मनः शिवसङ्कल्पमस्तु येन कर्माण्यपसो वनीकणो यज्ञे गृह्णन्ति को धीराः कुर्वञ्चक्षमन्तः प्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु यत्प्रज्ञानमुत्तचेतो द्रेतज्योतिरन्तरवृन्द प्रजासु स्मानरते किञ्चन कर्म क्रियते तन्मे मनः शिवसङ्कल्पमस्तु येनेदं भूतं भुवनं भविक्यत् परिगृहीतमृतेन सर्वं वा येन स्थायते सप्तहोता तन्मे मनः शिवसङ्कल्पमस्तु जस्मिन्द्रजहा सामजजोगुकिजस्मिन् प्रतिष्ठिता रथना भाविवाराः सर्वमोदं प्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु सुखार्थिनिशुभानिव जन्मानुज्ञाने नीयते बीजुर्वाचिनैव हृत्प्रतिष्ठञ्जतजिरन्दविष्ठन् तन्मे मनः शिवसङ्कल्पमस्तु ह्रि ओं ओं सहस्रशिरिकाभृगा सहस्राग्रहस्रपादासभूमिगुंसर्पृपादष्टताङ्गुलं मा भृग एवेदगुंसर्पूतं चाव्यं मा उतामृतनाधिरोधि एतावनसिमहिमातोजायांशपूर्गः पादोस्विश्वाभूतान् त्रिपादस्यां त्रिपादोर्धौद्विका पादोऽस्याधुना तथोपिग्रामसाधनानशने तवी ततोऽविराट् जायते विराजोऽतिपूर्गा सजातो अत्यरितमशात् भूमिमतो पुरः तस्मात् ज्ञातृपौतरिजः सामान्यजने छन्दाकुसिने तस्मात् जायते तस्मात् जायन्त जय केचो भयाजतः गावोहसिने तस्मात् जाता जावयादञ्जनिमृगे प्रोक्षन् भृगं जातं प्रदाते देवान् साध्यार्गजे यद्भृगमितोगत्यापिल्पयन्नामकं किमस्यासीत् किं भाव किमुरुपादावचिकेति ब्राह्मणसमुखमासीत् बाहुजा बाहुराजन्न कृतः गुरु तदस्य चतुशपद्भ्यागुशुद्रौ जायत चन्द्रमामृतो जात सुसोः दुर्जो जायत स्रोत्रादिवाच प्राणचमुखादिग्नि जायत नाभ्यागासीदन्तर्गं तृष्णो देवोदभ्यां भूमि चोत्रादा लोकामकल्पयन्न ृत्युमेतिमृत्युमेतिनान्यापन्तायमानो बहुधाभिजायते तस्य योनिं परिपश्यन्ति ते महतस्रुवान् विश्वा ज्योतिभ्यो आद्यज्योतिवानां रोहिता पूर्वो ज्योतिभ्यो जातो नमो रुचाय ब्राह्मणे रुजं ब्राह्मञ्जनयन्तौ देवाग्रेत ब्रुवन्नादस्वैवं ब्राह्मणो विद्यात् सदैवासन्वदे श्रीशते लक्ष्मीश पत्न्या होरात्रे भारतीय नक्षत्राणि रूपशनो व्याप्तं मयिगाणतृपलोकं मयिगाण हरिः ओं आसुहृजामभृगभुवनभीमोघनागनाक्षोभणचरिगणीनां वा सङ्कन्दनो निमिकैकवीराशतगोसेना अजयत्सागमिन्द्रः सङ्क्रन्दनेन निमिखेन दुष्णादुत्कारेण दुःशमनेन दुष्णुनादितिन्द्रेण जयत तत्सहतुवञ्जुतो नारैकुंसानैकोस्तैः सानिखङ्गिर्भति सद्गुसृष्टा स इन्द्रो गणेन सद्गु तृच्छन्दोमबाभावशृगन्वा प्रतीता वृस्ता बृहस्पति प्रतीयारथेन रक्षो मित्रामुपवादमानः प्रपञ्चं सेना ब्रह्मणुजुदान् नयन्त्मकमेद्य विदानदम् कथानां बलविज्ञानस्तवीरा प्रवीरा सस्वान्वाजी सहमानग्रह अभिवीरोऽभिसुद्वा सहोजा जैत्रमिन्द्रमादच्च गोविद गोत्रविदं गोविदं मजुर्बाहुं जयन्त मज्म प्रवृणन्तमुजा हिमघुंसजात अनुवीरैद्वमिन्द्रघुंसगायो न सगूरपदपं महाभिगोत्राणि सहसागामान्तयोभिराजतमनिवृद्धनादुशवनः प्रदनाघाट्युष्माघुसेनावधुरेन्द्रासान्नेता बृहस्पत्रदक्षिणाजज्ञापुरुत्यसोम देवसेनानभिभञ्जदीनां जयन्तीनां मृतो चन्दग्रं वा इन्द्रस्य वरुणो वरुणस्य राज्ञादियानां मरुदा कुशतगुरं वा महामनसां भवनजिवानां गोगोदेवानां जयतामृतस्तात् उद्धरकय मघवन्नान् द्युतत्वनां मा मकानां मनाकुति उद्वद्रहन् बाजिनां भानुतृणानां जयतानन्दगोकाः अस्माकमिन्द्राः स्मृति कृत्वचेकस्माकं जायकवस्ताय जयन्तु अस्माकं वीरावतरे भवन्तु अस्माकं देवावतावेगो अमेकाञ्चित्तं प्रतिलोभयन्ति गृहाणाङ्गानप्येभ्रेहि अभिप्रेहि नरदोगरन्देनामित्रा समदा सदन्तां मा वृष्टा प्रापतशर्भ्य ब्रह्मशगु स्थिते गच्छान्द्रस्वामैकाङ्कञ्चनोचिगः प्रेता दयतान्द्र इन्द्रो महा शर्मजुग्रावासन्धुभावूना दृग्याजिदासुदासौजासेनामृतापुरैकामपीयते न ओजसा स्पृतमाना ताङ्गूहतुं चापप्रदे नामि अन्योन्न जानन्न जत्रबाणाः सम्पतन्ति कुमार भृशिका इव तन्न इन्द्रो बृहस्पतिरजितिः शर्मजुविश्वाः शर्मजितु मर्माणि ते वर्मणा चादयामि सोमस्त्वा राजामृतेनवस्तां उरोर्वर्यो वृणुस्ते गृणोजयन्दन्द्वानु देवां दन्तु हरिः ओं वा बिभ्राट् ब्रेकत् पिबत सौम्यं द्वा युरुद्धतृत्यवदा विरुद्धं मा वादजूतोजो అభిరక్షతిక్మనా ప్రజా భూగభ్రవిరాజీయుదీయంజాతవేదసన్ దేవం వహంతి కేతవాదృశ్యపిస్వాయుర్జం నా జైనాభాక్ష వృణ్యంతంజనామనుతం తం వరుణపశుసై దైవ్యవద్భ్రజువాగతగూరథేన సూర్యచతుజ మధువాచత్నికూ సమంజాతే తం ప్రతిదాయం వేచరం దేవానాం మాతం ప్రతినా పూర్వదా విశ్వధీమద్ద జ్యేష్ఠదాతిం వరై కథకుస్వర్పిదం మా ప్రతిజనం ప్రజనందు హసే ధ్వనిమాసంజమనుయాత్మ్రదశయంబేనష్టోదృమ్యజ్యోతిర్జరాయుర్జస్వభిమానే ఇమవాగుసంగమే సూర్యశిశునుమ్రామతిభీరియంతిజరం దేవానామదిగాదినీకన్ చక్షున్మస్యవృణస్యాగ్నేః అపరాధ్యావపృథివీయంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుష ఆనైడాసవితాదేవయతు అభియతాజువానుత్సదాను విశ్వం జగదవిమణిగా జగద్యగచ్చప్రద్రహన్నుదుగాపి సూర్య సర్వంతదింద్రతేపసే తరుణ్ విశ్వద్రసతో జ్యోతికృజుర్జ విశ్వమాభాసిరోచనం మాతృజ దేవత్వంతన్ మహితో మధ్య కర్తోర్పిత తగ్గు సంజవార జదేక్ హరిత సదస్తా ధాత్రి వాసతను తేస్మస్మై తన్మిత్రస్య ప్రణుసియ బీజక్షే సూర్యో సూర్యో రూపంగుర్వస్థి అనంతమన్య దృశా కృష్ణమనిధరిత సంబరంది వన్మహావతి సూర్యవిడాసి మహావతి మహస్తతో దేవ మహావతి భర్తృజ మహావతి దేవ మహావతి మన్నా దేవానామ దృజ పురోహితో విస్కృతిరదాభ్యం మా శ్రాయింద్ర విశ్వదీంద్ర సభక్షదావసూని జాతి జన్మానా ప్రతిభాగ్నృగుంసహ విభ్రతాంద్రవ్యాతన్నో మిత్రో ప్రణో మామంతామతి సంధు పృథివీ ఉదిత్యౌ ఆకృష్ణరసాప్రతమానోనిషన్న ప్రతమృతిరణ్యేనాదిపూజాది పునాది విషన్న హరి ఓం మా ఓం భూ ఓం భువాం స్వహావం నమస్తే రుద్రమన్యోదికవై నమః బాహుభ్యం తే నమః జాతి దృశ్యవాతనూరగౌరా బాబుగాశనీతయానసన్వా ఛందమయాగ్రిశందాభిషాగశి జామిగోంగరిశందాస్తాంగ్రమాయకు శ్రీపురుగం జగద శివేం వాగ్రిశాచవదాంజదానాభ్రమగమనాగసద అద్యవో తదధిభక్తమోదైభ్యో విగగాయం శిర్పాంజంబై శిర్పాశాదు అన్యోదరాజీపరాశుభాస్తాంబ్రో అరుణ ఉదభ్రూసు మంగళ జై జయం గురుద్రాపిదోదృతాదృశో వైకాకు హేడయిమహే అసౌ జోవజ్రపతి నీలగ్రీవో విలోయిత ఉదయ నంగోపాద్రశ్రన్నదృశనుదహార్జహాదృటో మృడయాదిన నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుకే అధో జీయద్వానో హంతేభ్యో గ్రన్నమ ప్రముంచదన్వస్మపురార్ధ్నోర్జంబ దాష్టదేస్తైకవాపరాత భగవబ్బాభిజ్యంతనోకృతనోపిశల్యో బాణవాహుత అనే సందస్థిదాయికవా పురుషనింగతి జాతే హేతుర్మేషమస్తే బభూపతేతనూతయాస్మాన్ విషపతస్వ మైక్ష్మయా పరిపూజా పరితేతన్వనో హేతిరస్మాన్ ప్రణక్తు పుష్పత అతో జగతుస్తవారే స్మన్నితం అవదత్యాతనుష్పుగుమసాత్రాక్షి కుదేంద్ర సృజ్యానాముగా శివో నాశమనా భవనమస్తాయుధాయాన తదాయ దృష్ణముభాభ్యం దైనమో భావ్యాం తదన్మనే మానో మహాంతిన్మానోర్వకమానుక్షిన్మా మానోదీవిత్రమోదమాన ప్రియాసన్ మూర్ధరీకా మానస్తోకేతనే మానాభిమానో గోకుమానుషుడిగా మానో వీరాంద్రభామినో పదీరే హవిక్మంత సమిత భావామహే నమో హిరణ్య భావే సైన్యాన్య దిశాన్పతై నమో నమో వృక్షభ్యోర్కేశభ్య పశునామతై నమో నమో హరికేశాయపుతన పుష్టానామతై నమో నమో బులుషాభ్యాదినే నామతై నమో నమో భవస్యైతే జగతామతై నమో నమో రుద్రాయ దైనే క్షేత్రాణామతై నమో నమః సూతాయ అంతేమనామతై నమో నమో భవస్యైతే జగతామతై నమో నమో రుద్రాయ కేణామతై నమో నమో భువంతై పారిష్కృదీనామతై నమో నమః కథనాయతయ దావతి సుగ్రామ నమో నమాసాయమానాయ నిభ్యాదినాభ్య దినీనామతై నమో నమో నిఖంగణ ఇకోతిమతే తస్కరాణామతై నమో నమః ఇగ్యోజిగాశుద్ధ్యోమిషామతయోన్మో గణపతి విశ్వో నమో నమో భ్రాతేభ్యో భ్రాత విశ్వో నమో నమో కృత్స్యభ్యో కృత్స్పతి విశ్వో నమో నమో భీరూపేభ్యో విశ్వరూపే విశ్వో నమో నమః తైనాభ్యః తైనాని విశ్వో నమో నమో రథేభ్యో అరథే విశ్వో నమో నమః క్షత్రేభ్యః సంగ్రహీతృభ్యో నమో నమో మహద్భ్యో అర్భకే విశ్వో నమో నమః నమస్తక్షభ్యో రథకార విశ్వో నమో నమః కులాలిభ్యః కర్మారే విశ్వో నమో నమో నికాదిభ్య పుంజిష్టే విశ్వో నమో నమః స్వభ్యః స్వనిభ్యో మృగ విశ్వో నమో నమః భవాయ రుద్రాజ్ మహా శుభాజపతి మోనిలిగి వాసింగ్ కంటాజ్ మహా కర్పజంతు కేదారి మాతా సహస్రాక్షి తన్వని

మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్పమహు పుష్ప

తమేవ తమే విద్యాదృణం తమేవ తమేవ సర్వం మమ దేవ దేవ కాయన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రతిష్ఠవా వా కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ సమర్పయేత. ఓం జలేన శీతీకరణం పుష్పైః దేవతాయుందనం హస్తాభ్యాం ఆత్మందనమురో ప్రక్షాళిస్వాడం పడేత. హరి ఓం మా ఓం జజ్ఞేన జిమయదంత దేవా సాని ధర్మాణి ప్రతిమాన్యాసన్నాదిగనాగం మహిమానః సర్వోభి సాధ్యాః సంతి దేవాః. ఓం రాజాదిరాజాయ వసయ్య సాహినే నమో వయం వై శృణాయ కృమహే తమే గామాన్ గామ గామాయ నిజం గామేశ్వరో వై శృణుజాదు గుబీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భౌజ్యం రాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజమాధిపత్యమయం ఓమేకదందాయద్మహేంద్రచోదయాత్. ఓం దద్భృగా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నానాసుగంధి పుష్పాణి గదాగాలుద్వాన్ చ పుష్పాంజలిర్మయా దత్త గృహాణ పరమేశ్వర ఓం పూర్వస్మహ స్ఫటిక మహేశ్వర శివ పరివార దేవత వ్యో నమః. చరణ కమలయోః మంత్ర పుష్పాంజలిం సమర్పయామి.